0: మల్తు నంచెత్తిన కజ్జుడు విరనర్ గెరిజి మల్తొందెప్పుడు ఉంది లెక్క అపండ ఆనిద కాలుడు ఈర్న ఒరుటు బతుది ఎరేర్న తరకర్తనంచి పండ దుష్టిర్న తరకర్తినవిన దెక్కినంచెత్తిన అయిన కిరెక్కులుల్లో ఆ కిరెత నడుటు ఏర అన్యాయమల్పేర లోకుడు
1: హలో చే హలో హలో
2: హలో
3: హలో హలో
1: హలో రేడియో సారం షేక్ హలో షేక్ షేక్
3: హలో రేడియో సారం షేక్ హలో షేక్ షేక్
2: Sure.

0: Tunla, Piyush Goyal made an announcement as Commerce Minister stating that investing 70 crores, they have made 750 crores. Second part must be thousands of crores. Vishanjinanda, Kali Ilya Vishaya, depiction nama Urda Maltade, Bhutasthana, Indo, Bhutaradane, Maltade, Hath, US, box office and all. And the Akman Munamanda, Ilya Vishaya, Dumun, Tulutha movie, Tuan Jan. But in Nama must Tulu Nadako directors award, film actors award, Kandabate, Unji, Trantana, Unji, scientific research, Maltade, technology Maltan Lerite. Utmost Pondula, Nama district local. So even in Hollywood in crosshair chance on Deganda, Nana first terminal, you might have a second terminal in Hudpi, Matan Bedikyan, so that from US, from UK, Moscow, planes will land up. As well as film city will burn chance on Kundapur, just on 4 year shooting, Atunji, Deganit Tunda, and Muranji Nekmudit and Beach Festival, Gurme Sureshitunji Airport Malditir. I have seen lakhs of people, Kapur. Lighthouse. This has become a Miami. America is Miami. We have South Carolina. We have a must resort. We have a peninsula, 150 rooms, a must peninsula resort. We have a Greece. We have a name depicted. Sicily. We have a must resort. We have a must resort. We have a must resort. We have a must resort. We have a deep sea. We have a must resort. We have in a waiting amount of prices, Manda, Tarna, 45,000 per room, and everything is booked. One room is in New York. Mother Bangalorians, Rowan Corporation, that's 14,000 per square feet. One flat is 6 floors. So, it's engineer, Manda, and the government, Tulnado, Athonji, Dumpotun, Engel Adanila, Engel, we have done an airport, Engel boards and Jassy Parts, they have a controversy. So, it's an international airport, then you have a gas pipeline. For the whole district, like Gale, Mangrove, and Jatan, almost 130 villages, connection, connectivity. So, Ambuja Cement, AC Cement, Orient Cement, Baikambad, Wilmer, so almost we have also acquired so many things in Mangalore. Plus, UPCL plant. Almost we are running about 400 crores turnover per month. Karnataka, 57,000 crores. But Vishayanjinanda, Tulu Nadu, Tulu Academy, Tulu Bhavana, Induatan, Nama legalistic, Mata Vishayala. And one thing is, we have lots of legal luminaries from here. Wow, walk of life to banking award, legal award, hospital award, chartered accountants award, any walk of life we are even underworld pandra allowed one year. Only call it to eradicate Athan. Anchen Punjanakola very strong. Daganda when Alia Santana Katla Baitan and the Bund community, Bilavas community Londo. So, women la strong zamindars, strong force, strong independent nature the cool. Ancha engine up Manda. Dowry system is not going to eradicate. But strong women, they are going must have to horata, hinale must horata multinacle. Oh, bete bete, kutumur, fight multi, anjanakal not fight multi, illadakal not fight multi, they have fought for their rights. So, stress struck like onji, vishesha stan alone. Anchene, tulu nalla, enale kodo, must. Dumbod must be shared. Nama must expose our. Maybe in the Western country, maybe in the what is it, Gulf. Bete gode, dagan namakul must spread out there. So, dearth of funds sepal enle kodu avu kamya van. Dagan nama dadam thundulam banda jastiyad nama jirno adara devasthan da. Nen madha malthundul and TK malpunat. Ain malpod, sampradayad malpod. But you cannot be spending hundreds of crores. Nama engineer and gattir nama Tulu Nadu na Tulu Academy avadu Tuluta engineer indo nine nama strengthen malpod. Nama roots nama mother tongue, mother roots nama in Santan Maltanda Nank Mastaik Inun. How Tulu Pad, how Kunkri Pad, Wola Pad. Dagan Nama Tulu Tulu Nama, Dagan Tulu language, Sanana Satan, Matra Patre, Nedabatan Tulu Gotitan, every caste, every religion knows this language. So Bari Wanji seamless Nankunji communication lapun. Dagan Namanka in. When you Nerdipatula, Nanka language easy than Kalperapun Tulu. So Tulu, Eth Hinala Upanaka, I think we should give more impetus. Anchene, Tarnath Pantunat, Madarmanikar Pantunat, Adani, I think has to, we'll have to come forward. But Yagnarayan, I watch one of them, Arna black and white, 70s book of Pujin Indupo, but it is Mangalore depict Malpun. Mangalore, the Chitrana, Old Market, Bandar, Clock Tower, Matina depict Malthu. నన్ను కొంచెం దుమ్మెం చేతుంది నిత్యం చేతుంది నన్ను కొంచెం వాస్ చేంజ్ అవుతుంది బుక్ ఎంకల్ సిటీ ఆల్సో ఇస్ వాట్ ఇట్ ఇస్ జస్ట్ 5 కిలోమీటర్స్ రేడియో సిటీ ఇల్లియా సిటీ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ప్యారలల్ అయితే ఎన్ లేకుండా మాతెరలో పిదే పోడు నన్ను ఈవెన్ ఆల్ దీస్ ఫ్లాట్స్ మాతెరలో వంజి ఫ్లాట్ వంజి సెక్షన్ ఆల్మోస్ట్ 2,000 పీపుల్ ఆర్ రిసైడింగ్ సో ఇట్ ఇస్ బికమ్ సో వెరీ డెన్స్లీ పాపులేటెడ్ రోడ్స్ మాత్రం బ్లాక్ అది ఒప్పుకోండి అంచేనే రిచ్ ఫర్ ఎవ్రీథింగ్ ఈవెన్ హాస్పిటాలిటీ బెస్ట్ హోటల్స్ ఉండు బెస్ట్ ఐస్ క్రీమ్స్ ఉండు ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఈవెన్ వంజి మన తులు అకాడమీ ఐ విల్ గివ్ అస్ బిగ్ స్పేస్ ఫర్ యూ వంజి ఫుల్ స్పేస్ కొరక ఎయిర్పోర్ట్ ఈస్ అ వెరీ బిగ్ ఎయిర్పోర్ట్ సో విల్ గివ్ అ బిగ్ స్పేస్ ఫర్ తులు అకాడమీ సో వంజి బిగ్ స్పేస్ ఇంకో నిక్లే ఇంకో కొరపాదు సో నమ్మ వంజి తులు నెక్ కొంచి నమ్మ ఊరు కొంచి ఐ కొంచి డిపిక్ట్ మల్పుగా అండ్ దెన్ ఫ్రమ్ అదానీ సైడ్ వాట్ ఎవర్ ఈస్ నెసరీ యూ బిల్డప్ దిసో నించిన మదన్ మన దగ్గర డాక్టర్ నగర్ యూ కెన్ బిల్డప్ మ్యూజియం వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఐ కెంచే నమ్మ ఫండ్స్ ఐ కెంచే దాదా బోర్డు బొక్క కొంచెం కన్స్ట్రక్టివ్ పాత్ నమ్మ ఎంచే మల్పడం బంద్ దగ్గర నేను గుజరాత్ నగరంలో క్యాన్ డీల్ మల్పుని సో కొంచెం లెక్క పండు సో ఎంచినప్పుడు మండ నమ్మ ఆయన వి విల్ టేక్ ఇట్ అప్ ఇన్ వెరీ నైస్ వే బొక్క నేను ఇచ్చిన విషయం ఫోక్ కార్డ్స్ మొత్తం వస్తుండు నమ్మ తులు నెత్త పోతే బుడాంగా దొక్కలో లేరు ఆయన మాత్రం జోడనే మలుతుంది ఆయన ఒట్టిగా మలుతుంది అక్కలేకల నాకు కొంచెం నికల అకాడమీ అక్కలేక సాయపులక అంచనే ఇండిపెండెంట్ ఉమెన్ ఇయర్ డౌన్ రోడ్ అన్నత్ హువర్ టాలెంటెడ్ అక్కలేక నాకు హెల్ప్ మలపలేక నీకు కొంచెం ఫండ్స్ మొత్తం క్రియేట్ మలుతుంది అండ్ యూ కెన్ బి అవార్డింగ్ ఇది ఎగ్నేర్కి మలుతారు ఈయన సో అంచనే మస్తు లేరు నమ్మ సో యూనో వీ కెన్ ఈవెన్ కల్టివేట్ దట్ వన్ అండ్ వీ కెన్ డూ దట్ వన్ సో ఐ విల్ టాక్ టు అదానీ మేనేజ్మెంట్ యూనో టు సీ వాట్ ఈస్ టు బి డన్ ఇన్ ద కమింగ్ డేస్ ఐ ఇంకో మల్ప అంచేనే ఐ థింక్ ఇంకా మదర్ రూట్స్ స్ట్రాంగ్ పోడు అండ్ యూ హావ్ గాట్ ఎ గుడ్ ప్రిమైసెస్ ఇది మళ్ళీ ప్రిమైసెస్ భారీ ర్యారీ తిక్కు నెలలెక్కడు సో నేను నీకులు ఉపయోగం అవుతుంది అండ్ ఐ థింక్ ఈవెన్ అదర్ కార్పొరేట్స్ యూనో వీల్ రోప్ ఇన్ అదర్ కార్పొరేట్స్ టు హెల్ప్ దిస్ తులు దేకుండా మాత్రం బేతే ఊరికి బతుంది నీ దాదాపు నేను ఎంసీఎఫ్ తోందిలే సడన్లీ మ్యాంగ్లూర్ కెమికల్ ఇందు మ్యాంగ్లూర్తో బుదరిపోతుంది ఇది పారాదీప్ ఉంది అతను సో ఎండ్ ఆఫ్ ద డే యూనో ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ వ్యానిషింగ్ వెరీ స్లోలీ యానిత అదానిత పుదర్ బన్నా గల ఐ మేడ్ మై మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు మై ప్రమోటర్స్ ఇంకా హుడిపి ప్లాంట్ నాట్ దాట్ యూనో ఇంకలేదు అత ఇంకా బిజినెస్ మొదలుపారు యూ కెనాట్ రిమూవ్ ద నేమ్ ఆఫ్ ద నమ్మ నేమ్ నమ్మ దియోడే ఊర్ద ఊర్ద పద్ధతి ఆచారనే ఈ రూట్స్ ఎల్లకోటి ఇడీ వరల్డ్ నమ్మ లెక్క తులు లాంటి లెక్క ఈత్ విభిన్న అది ఈత్ లాంగ్వేజెస్ ఈత్ బెత బెత తులుట్ల బెత లాంగ్వేజ్ కన్నడల బెత లాంగ్వేజ్ కుందాపురం ఉండ సో ఇంజనీరింగ్ డిస్ట్రిక్ట్ ఇడీ వరల్డ్ తిక్కాను అండ్ ఇట్స్ ఫాస్ట్లీ మూవింగ్ దేకుండా ఇని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పడుకున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బతుందా ఎన్ లేకుండా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విల్ గెట్ ఎరాడికేటెడ్ జాబ్స్లో సాధారణ పోపండి ఎవ్రీథింగ్ ఈవెన్ ఫార్మింగ్ విల్ బీ డన్ బై దిస్ వన్ వాట్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈవెన్ ఫిల్మ్లో యాక్టింగ్లో ఎన్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ పేరు సో దట్ ఇస్ అ వాస్ట్ చేంజ్ గోయింగ్ ఆన్ సో నమ్మ డిస్ట్రిక్ట్ నమ్మ వంద ఎత్తోసిన దియో ఉంది ఆయన స్ట్రాంగ్ మలుతుంది కంపెనీస్ బరిపండి పోపండి కంపెనీస్ బరిపారు జాబ్స్ తిక్కుండా ఇచ్చా అని ఆయన టీకే అనిపించి అని ఇచ్చినా ఇంకా సిఎస్ఆర్ మలపో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డూయింగ్ సిఎస్ఆర్ ఇట్స్ ఆర్ ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ 2% నమ్మ ఖర్చు మలపడే అప్పుడు సో అవు ఉండే అర్థానదా ఇంకో కలిసి రాబిన్ హుడ్ లెక్క రెవల్యూషన్ మలపో కెల విషయాలు బట్ ఊరు దగ్గర జాస్తి తిండే బట్ ఏర్ల కంపెనీ బర్ ఏర్ల బరాడు దే షుడ్ యు నో కాంట్రిబ్యూట్ తులు అకాడమీ ఆర్ ద ఫర్ ద కాస్ ఆఫ్ తులు నాడు దట్ హ్యాస్ టు బి డన్ ఆయన అన్నెస్ట్లీ నమ్మ ప్రియాంబుల్ మలపోడు అండ్ ఆర్ లీడర్స్లో దాదాపు మండ అసెంబ్లీ ఐ నాట్ వాంట్ నో బ్లేమ్ ఎనీ పార్టీ ఐమ్ ఏ ప్రొఫెషనల్ ఎంక దగ్గర నా గట్స్లో ఉండు ఐ ఫేస్ మెనీ ఆఫ్ దెమ్ ఇన్ లైఫ్ సో ఐ గాట్ అరెస్టెడ్ బై ద సీఎం ఇన్ ద ప్రజెంట్ సీఎం దాదాపు మండ నమ్మ ఒకళ్ళు మాత్ర టాలెంటెడ్ మదన్ మోహన్ దగ్గర పాప ఆయ్ చేయరు ఇయర్లో అసెంబ్లీ పాతీరు చేయరు మల్లమల్ల నడి ఫంక్షన్ పాతీరు వేరు ఇంటలెక్చువల్ పాతీరు వేరు కొన్ని సీఎం ఎదుడు ఉంటున్న తాకత్లు వచ్చి ధైర్యాలు వచ్చి గట్టద లింగాయత అవడు ఆయన గౌడే అవడు ఆయన వాప జాతిదావాడు దేవుల్ గోయన్స్ ఇంగ్లీకి రోడ్ అవడు ఇంగ్లీకి హిందూ అవడు ఫైట్ మొదలు కోలాడ పత్రిక పడుతుంది కేనివి నమ్మ ఒకళ్ళు ఆ విషయం 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ అయిన పక్క నమ్మ రోడ్స్ ఇస్తే ఉందండి కొంచెం తులం అకాడమీ అవడం ఇంచిపోయి సో ఆల్ దిస్ ఐ థింక్ యూనో ద పీపుల్ షుడ్ యూనో నమ్మ స్ట్రాంగ్ పోడై స్ట్రాంగ్లీ నమ్మ రిప్రజెంట్ మలపోడు నమ్మ క్యారమల్ పెరవల్లి నమ్మ నమ్మ హక్స్ నమ్మ రైట్స్ని ఫైట్ మలపోడు సో సేయింగ్ ఆల్ దిస్ నాట్ మేకింగ్ లెంత్ మేడ్ ఇట్ మోర్ లెంత్ ఇంకొంచెం ప్రోగ్రాంలు ఎత్తండి యాన్ పక్క తారనాథ్ పండే దాదాపు ఇంక బర్పున మంచి విషయాల పక్క ఎంచిన తులుత విషయం ఇంక భారీ కాలేజీలో ఉండు సో హ్యావింగ్ సెట్ సో దేవర్ మాత్రం నెడ్డమల్పాడు అండ్ జై తులనాడు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ గాడ్ బ్లెస్
1: శ్రీ కిషోర్ ఆళ్వెరిన పాతెర కేండరు ఇత్తె పాతెరునారు హిరియ పత్రకర్తె శ్రీమతి అనితా పింటో
2: మిత్త చావడిడు బొక్క తీర్థ చావడిడుప్పున మానా దిగద మాత సాధకరేగ తుళునాడ బంధులేగ ఎన సొల్మేలు ಇನಿತ ದಿನ ಬಾರಿ ಒಂದು ವಿಶೇಷ ದಿನ. ದಾಯಗನ್ ಬನ್ನಗ ದುಂಬುದಕ್ಕಲು ಮಲ್ತಿನೇನು ನೆನೆತೊಂದುಲ್ಲ. ಬೊಕ್ಕ ಅಪಗೋಡ್ದು ಬೊಕ್ಕದ ಸಾಧನೆಲೇನು ಪೂರ ದಾಖಲು ಮಲ್ತಿನೇಂತು ಒಂದುಲ್ಲ. ಐಡ್ದು ಬೊಕ್ಕ ಇತ್ತೆ ಇತ್ತೆ ಪಾತಿರ್ನ ನಮ್ಮನ ಮಲ್ಲಬಿನೇರು ಆರು ಪಂಡಿನ ಆ ಇನ್ಸ್ಪಿರೇಷನಲ್ ಸ್ಪೀಚ್ ನನ್ನ ದಾದಪ್ಪದ ಮಲ್ಪೋಡು ತುಳುನಾಡು ಒಂಚಿತ್ನ ಪಂಡದಾರೊಂಜು ಪಂಡಿನೇನು ಕೇನೊಂಡ ಆಯ್ತ ಡೇಟ್ ಮುಲ್ಪ ಒಂಚಿ ಚಾವಡಿನೇ ಕೊರ್ದು ಪಣ್ಯಾಡಿ ಎಸ್ ಯು ಪಣ್ಯಾಡಿರೇನು ಮಾನದಿಗೆ ಮಲ್ತದ. ಇನ್ನು ಪೂರ ನಮ್ಮನ ಯಂಗ್ ಆ್ಯಂಡ್ ಎನರ್ಜೆಟಿಕ್ ಅಕಾಡೆಮಿದ ಅಧ್ಯಕ್ಷರು ಅರಣ್ಯ ಪ್ಲಾನಿಂಗ್ ಆಯ್ತ ಡೇಟ್ ಏಕಲೇನ ನಸೀಬು ಅಂದು ಪನ್ನೋಡು ದಾಯಗಂದ ಪಂಡ ಯಾನೆಲ್ಲ ಒಂಜಿ ತುಳುನಾಡ್ದ ಪೊಂಜು ಇತ್ತೆ ಮಾತೆರ್ಲ ಪಾತೆರಿಯರು ಮಾತಾ ಎಸ್ ಯು ಪಣ್ಯಾಡಿಯರ್ನ ಬಗ್ಗೆ ಪಾತೆರಿಯರು ಬಕ್ಕ ಫೋಟೋಗ್ರಫಿದ ಬಗ್ಗೆ ಪಾತೆರಿಯರು ಅವೇನು ಪ್ರಿಸರ್ವ್ ಮಲ್ಪು ನಕಲು ಮುಲುಲ್ಲೇರು ಆಯ್ದು ಬಕ್ಕ ಅವೇನು ಬಹಳ ಪ್ರೋತ್ಸಾಹ ಕೊರ್ದು ತೂಪು ನಕಲು ಅವೇನು ಐದು ಕಲ್ಪು ನಕಲು ಮಾತೆರ್ಲ ಎಂಕಲು ಮುಲ್ಪ ಉಲ್ಲ ಆಂಡ ಈ ತುಳುನಾಡು ಬೊಕ್ಕೊಂಜಿ ವಿಶೇಷ ಅಂದು ಬಂದಾಗ ಪೊಂಜೋಲೆಗ ಅಕಲೇನ ಗೌರವವನ್ನು ಕೊರ್ಪುನ ಅಕಲೇನು ಬುಲೆವರೆ ಬುಡ್ಪುನ ಬೊಕ್ಕ ಆಕಲಿಗೆ ಪ್ರೋತ್ಸಾಹ ಕೊರ್ಪುನಲ್ಲ ಒಂಚಿ ಜನ ಮನಸ್ಸು ಮುಲ್ಪ ಉಂಡು ಅಂಚಾದೇ ಯಾನು ಇನಿ ಮುಲ್ಪ ಉಲ್ಲ ಒಂಚಿ ಸಾಧಾರಣ 1988 ಇಸವಿಡು ಯಾನು ಪತ್ರಕರ್ತೆ ಆದ ಉದಯವಾಣಿ ಗ್ರೂಪ್ದ ತರಂಗನ ಸೇರಿನ ಸಮಯ ಅಪಗ ಮಾತ ಅಂಚೋಲೆ ಇತ್ತೇರು ಆ ಗ್ರೂಪ್ಡು ಪೊಂಜೋಲಿ ಇಚ್ಚಿ ಏನ ಫಸ್ಟ್ ಎಂಟ್ರಿ ಇಂದು ಪನೋಲಿ ಅಂಚಾದು ಯಾನೆಲ್ಲ ಆಲೋಚನೆ ಮಲ್ತೊಂದಿತ್ತೆ ಯಾನೊಂಚಿ ಎಲ್ಲ ಪ್ರಾಯದಲ್ಲಿ ಮುಲ್ಪುರ ಬರೆವಡು ನೆನಪುರ ಯಾನು ಹಿಂಕದಾದ ಗೊತ್ತುಂಡ ಅವೇನು ಯಾನು ಪಿರೋರ್ಯಾಗ ಎಂಚ ಪನೋಡು ಪನ್ಪು ನೇನು ಕಲ್ಪವನ ಸಂತೋಷ್ ಕುಮಾರ್ ಗುಲ್ವಾಡಿ ಇತ್ತೇರು ಆಂಡ ಐಡು ಪಕ್ಕ ಅವೇ ಐಕ್ ಅವಕಾಶ ಕೊರ್ಪುನ ಪೈ ಗ್ರೂಪ್ ಇತ್ತಂಡು ಐ ಅಂಚನೆ ಇಂಕ್ ಫೋಟೋ ಬೋರ್ಡು ನಾನು ಲೇಖನ ಬರೆಪುನಾಲ್ ಅಂಚಾದ ಆ ಫೋಟೋ ಇಜ್ಜಿಂಡ ನಮ್ಮ ಹೆಂಚಿನ ಬರೆತಿನ್ಲ ಏರ್ಲ ತೂಪುನೇ ಇಚ್ಚಿ ಫೋಟೋ ಉಂಡಡ ಆ ಪೇಜನ್ನು ತುಪ್ಪೇರು ಆಂಡ ಆ ಫೋಟೋ ಆತೊಂಚ ಎಡ್ಡೆಪ್ಪಡ ಎನ್ನ ಬರವನು ಓದೊಡ್ಡ ಆ ಫೋಟೋ ಫಸ್ಟ್ ಇಂಪ್ರೆಷನ್ ಮಲ್ಪೋಡು ಇಜ್ಜಿಂಡ ಆ ಪೇಜ್ನೇ ಓದು ಜೇರು ಅಂಚಿತ್ನ ಕಾಲವು ದಾಯ ಪನ್ನಗ ಜನಕ್ಲೇಗ ಓದಿನ ಪ್ರೀತಿ ಇತ್ತೆಡ್ದಲ್ಲ ಜಾಸ್ತಿ ಇತ್ತಂಡು ಆಂಡ ಐಕ್ ಒಂಚಿ ಅಟೆನ್ಷನ್ ಬರೋಡ್ಡ ಅಂಚಿತ್ನ ಫೋಟೋಗ್ರಾಫರ್ಸ್ನ ಅವಶ್ಯಕತೆ ಇತ್ತಂಡು ಆಂಡ ಅಪಗ ನಮ್ಮನ್ನ ಯಜ್ಞ ಅಂಚಿನ ಹಿರಿಯರು ಎಂಕೊಂಚಿ ಎನ್ನ ಪ್ರಥಮ ಇಂಟರ್ವ್ಯೂ ಒಂದು ಪನೋಲಿ ಜಪಾನ್ ಹಿಡ್ದು ಒಂಚಿ ಚೂ ಚೂ ಸೂಟ್ ಅಂದು ಪಂಡದು ಈ ರೆಡ್ ಬೆಲ್ಟ್ ಹೋಲ್ಡರ್ ಮಾರ್ಷಲ್ ಆರ್ಟ್ದ ಗುರು ಆರ್ ಬತ್ತಿತ್ತೇರು ಅಪಗ ಅರೇನ ಒಂಚಿ ಫೋಟೋನು ಎನ್ನ ಪ್ರಥಮ ಇಂಟರ್ವ್ಯೂಗೂ ಕ್ಲಿಕ್ ಮಾಡ್ತದ ಭಾರಿ ಪೊರ್ಲುಡು ಕೊರ್ತೀನ ಆರು ಎಂಕಲ್ನ ಯಜ್ಞ ಅಣ್ಣೇರು ಇನ್ನು ಯಾರೇನ ಒಟ್ಟಿಗೆ ಈ ವೇದಿಕೆ ಕುಲ್ಲೊಡ್ಡ ಒಂದಲ್ಲ ಎನ್ನ ಒಂಚಿ ಭಾಗ್ಯ ಅಂದದು ಯಾನು ತೆರೆಯೊಂದಲ್ಲೇ ಅಂಚನೆ ಅರೇನ ಫೋಟೋದ ಬಗ್ಗೆ ಯಾನು ಆನಿಡ್ದು ಇನಿ ಮುಟ್ಟಲ್ಲ ಕೇನೊಂದೇ ಬೈದೆ ದಯಪಂಡ ಅಪಗ ಬ್ಲ್ಯಾಕ್ ಆ್ಯಂಡ್ ವೈಟ್ ಫೋಟೋಸೇ ಜಾಸ್ತಿ ಆಯ್ದು ಬಕ್ಕ ಆ ಬ್ಲ್ಯಾಕ್ ಆ್ಯಂಡ್ ವೈಟ್ ಫೋಟೋಡು ತೋಪೋವರೆ ಒಂಚಿ ಥರ ಈ 3D ಇಫೆಕ್ಟ್ಸ್ ಅಂಚಿತ್ನ ಇಫೆಕ್ಟ್ಸ್ ಅಂದ್ರೆ ತೋಪವನ ಫೋಟೋಗ್ರಾಫರ್ಸ್ ಭಾರಿ ಕಡಿಮೆ ಇತ್ತೇರು ಎನ್ನ ಎಲ್ಲಿಡೋ ಫೋಟೋಸ್ ಮಸ್ತುಂಡು ಜೋಕ್ಲಾಟಿಗೆದ ಫೋಟೋಸ್ ಉಂಡು ಬುಲೆತೊಂದು ಬನ್ನದೆತ್ತಿನ ಬೊಕ್ಕದ ಫೋಟೋಸು ಕೆಲವರು ಪರ ಕ್ಲಿಕ್ ಮಾಡ್ದಿನ ಸ್ಟುಡಿಯೋದ ಎತ್ತಿನೆಲ್ಲ ಉಂಡು ಆಂಡ ಯಾನು ಎಂಚೆ ಇತ್ತೆ ಪಡೋದು ಎನ್ನ ಒಂಚಿ ಯೂತನು ತೂಯರೆ ಯಾನು ಅಪ್ಪ ಅಪ್ಪಗ ಯಜ್ಞರ್ದ ಎತ್ತಿನ ಆ ಫೋಟೋನೇ ಇನ್ನಿಲ್ಲ ತೂವೊಂದಲ್ಲ ದಯಪಂಡ ಅವು ಎನ್ನ ಸಾಧನೆದ ಒಂಚಿ ಫೋಟೋ ಒಂದಲ್ಲ ಪನೋಲಿ ಸಾಧನೆದ ಬಿಗಿನಿಂಗ್ ಇಂಚ ಮಸ್ತ್ ಹಿಸ್ಟೋರಿಕಲ್ ಇವೆಂಟ್ಸ್ ನಾರ್ಮಲ್ದೇ ವ್ಯಕ್ತಿ ಯಾನೊಂಜಿ ಎಲ್ಲ ವಿಚಾರ ಅಂಚನೆ ಏತೋ ವಸ್ತುಲು ಏತೋ ಪ್ಲೇಸಸ್ ಬಕ್ಕ ಏತೋ ಘಟನೆಲು ರಾಜಕೀಯ ನಾಯಕರು ಇನ್ ಯಾಕ್ಲಿಚ್ಚರು ಆಂಡ ಎಂಕಲಿನ ಮಿತ್ ಅಕಲ ಪ್ರಭಾವ ಏತುಂಡು ಅಂದು ಪನ್ನಗ ಇನಿ ಮಾತೆರ್ಲ ಎಂಕಲೇಡ ಎಂಕಲ್ನ ಒಂಚಿ ಇವಲ್ಯೂಷನ್ ಆಫ್ ಮೈಂಡ್ ಎಂಕಲೇನ ಥಿಂಕಿಂಗ್ದ ಇವಲ್ಯೂಷನ್ ಆತಂಡ್ ಒಂಚಿ ರೀತಿಯಿಡ ಏಕಲೇಡ ಆ ಸಾಧನೆದ ಆಸೆ ದೇಶ ಕಟ್ಟುನ ಒಂಚಿ ಆ ಒಂಜಿ ಸ್ಪಿರಿಟನ್ನು ಬೊಲೆಪಾಯಿನ ಇಂಚಿತ್ತ ಪೂರ ದುಂಬುದಕ್ಕಲೇನ ಎಂಕುಲ್ ತೂವೊಡ್ಡ ಅವು ಪೂರ ಯಜ್ಞರಂಚಿನಕುಲ್ ದೆತ್ತಿನ ಫೋಟೋಗ್ರಫಿದ್ದು ಮಾತ್ರ ಸಾಧ್ಯ ಇಡೀ ತುಳುನಾಡನ ತುಳುನಾಡದ ಹಿಸ್ಟರಿನ ಬರೆಪುನ ಇಂಚಿತ್ನ ನಮ್ಮ ಯಜ್ಞರಂಚಿನ ಫೋಟೋಗ್ರಾಫರ್ ಯಜ್ಞರಿಗೆ ಒಕ್ಕ ಒರದಿನ ಕಲೆಗ್ಲ ಎನ್ನ ಸೊಲ್ಮೇಲು ಪನ್ಪೆ ಅಂಚನ ಎಂಕಲೇಟ್ ಯಾನು ಪತ್ರಿಕೆ ಇಡುಪ್ಪುನಾಗ ಎಂಕೊಂಜಿ ಪಣೊಂದಿತ್ತೇರು ಎಂಕುಲು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಬರೆಪುನಕುಲು ಅಂದು ಆಂಡ ಒಂಜಿ ಚಾಪರ್ ಇಡ್ಪೋಡ್ಡ ಹೆಲಿಕಾಪ್ಟರ್ ಇಡ್ಪೋಡ್ಡ ಅಂಚಿತ್ನ ಒಂಜಿ ಸಮಯಡು ಫೋಟೋಗ್ರಾಫರನ್ನೇ ಎಂಕುಲು ಕಡಪುಡು ಎಂಕುಲು ಅಲ್ಪನೇ ಬಾಕಿ ದಾಯಪ್ಪನ ಫೋಟೋ ಫಸ್ಟ್ ಫೋಟೋಗ್ರಾಫರ್ ಐಟು ಪೋಪೇರು ರೆಡ್ಡೇ ಜನ ಪೋಪುನೈತನ ಒಂಜಿ ಪೈಲಟ್ ಬಕ್ಕ ಒಂಜಿ ಫೋಟೋಗ್ರಾಫರ್ ಪೋಪೇರು ಐಡು ಬಕ್ಕ ಅಕುಲು ಕನ್ನದಿನ ಫೋಟೋಡು ಅಕುಲು ಪಂಡಿ ನೇನು ಕೇಳಿದೆ ಎಂಕುಲು ಬರೆಪ್ಪ ಫೋಟೋಗ್ರಫಿ ಮಸ್ತ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಎಂಕುಲು ಒಂಚಿ ಅಚ್ಚು ಪಾಡುನ ಎಂಕುಲು ಇನಿ ತೂಪ ಆ್ಯಂಡ್ ಅವೇನೆಂಕ್ಲೆ ಪನೋಡ್ಡ ಎಂಕಲೇನ ಕಣ್ಣಡು ಎಂಕಲು ಪನ್ಪುನೇನು ಏತ್ಲ ಎಂಚಲ ಒಂಜಿ ಅರ್ಥ ಮಲ್ತೋನಲಿ ಆಂಡ ನೈಜವಾದ ಎಂಚಾಪಣದ ಅರ್ಥ ಮಲ್ಪೋಡ ಒಂಜಿ ಫೋಟೋಗ್ರಾಫರ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಂಚನೆ ಆತೊಂಜಿ ಶ್ರದ್ಧೆ ಸಮಯ ಸಮಯದ ಒಂಜಿ ಒಂದು ಆ ಒಂಜಿ ಪರಿಮಿತದ ಉಲಾಯಿ ಆ ಫೋಟೋಗ್ರಫಿನ ಮಲ್ತು ಕೊರೋಡು ಇತ್ತು ಅಪಗ ಪೂರ ಅವು ಈತು ಸುಲಭ ಇತ್ತುಚಿ ಮೊಬೈಲ್ ಇಂಚ ಮಲ್ತ ಇಂಚ ಪ್ರೆಸ್ ಮಲ್ತನೇ ಇನ್ನು ಪೋಪುಣ್ಣು ಆ್ಯಂಡ್ ಅಪಗ ಆಯ್ತ ಪಿರೋಡಕ್ಲ ಆತು ಬೇಲೆ ಮಲ್ಲು ಮಲ್ಪರೆ ಇತ್ತು ಬಕ್ಕ ಆತೊಂಜಿ ಪರ್ಫೆಕ್ಷನ್ ಬರೋಡ ಅವುಂಜಿ ಟ್ಯಾಲೆಂಟ್ ಬಕ್ಕ ಐಕ ಆಕುಲು ಪಾಡ್ನ ಪರಿಶ್ರಮ ಆತೊಂಜಿ ಇತ್ತುಂಡು ಅಂಚಾದೇ ಇನಿ ಎಂಕುಲು ಇನಿ ಎಂಕುಲು ಇಂಚಿನ ಆದುಲ್ಲನ ಅವು ಎಂಕಲ ದುಮ್ಮುದಕಲು ಎಂಕಲಿಗೆ ಬುಡ್ದು ಪೋತಿನ ಪೂರ ವಿಚಾರಲನ್ನು ತೆರೆಯನಿಟ್ಟಾರನೆ ಅಂಚಾದ ಇನಿ ಎಂಕುಲೊಂಜಿ ಚಾವಡಿನ ತುಯ ಈ ಪಣ್ ಎಸ್ ಯು ಪಣಿಯಾಡಿಯರ್ ಆರು ಮಲ್ತಿನ ತ್ಯಾಗ ಆರು ಮಲ್ತಿನ ಶ್ರದ್ಧೆ ತುಳುಕಾರ ಆರು ಐಡ್ದು ಬಕ್ಕ ತುಳು ಒರಿಯೊಡ್ಡ ಸುರುಟು ಕರ್ನಾಟಕಲ ಒಟ್ಟುಗಾವಡ ಪಂಡದ ಕರ್ನಾಟಕ ಏಕೀಕರಣೋಡು ಬತ್ತದು ಐಕಾತ್ರ ಆರು ಮಲ್ತಿನ ತ್ಯಾಗ ಆರ್ನ ಕಾಸು ಆರ್ನ ಆರ್ನ ಸಾಂಸಾರಿಕ ಜೀವನ ಪ್ರತಿ ಒಂಜೆನ್ಲ ಆರು ತ್ಯಾಗ ಮಲ್ತದಿಂತೇನಾರು ಎಂಕಲೇಗ ಆರು ಆತೊಂಚಿ ಒಂದೇನು ಬುಡ್ದು ಪೋತೇರಿ ಎಂಕಲೇಗ ಆ ಒಂಚಿ ಆದರ್ಶನ ಬುಡ್ದು ಪೋತೇರು ಅಂಚನೆ ಎಂಕಲೇನ ಏತೋ ಹಿರಿಯರು ಈ ತುಳುನಾಡು ಅವು ಸಾಮಂತ್ಯರಾದಪ್ಪು ರಾಜರನ್ನ ಕೆಲವರು ಮಗಲಕ್ಕೆಲ್ಲ ಮುಲ್ತ ಸಾಮಂತ್ಯರನ್ನ ಬುಡದೆಲ್ಲ ಆದಿತ್ತೇರು ಅಂಚಾದೆ ಬಹುಶಃ ತುಳುನಾಡದ ಪುಂಜೋಲು ಬಾರಿ ಬಿಡಿಸೇರು ಬಕ್ಕ ತಾಕತ್ತದಕ್ಕಲು ಅಂಚಾದ ಈ ತುಳುನಾಡನ ಪುಟ್ಟಿನ ಎಂಕಲು ಮಾತೆರ್ಲ ಮಸ್ತ್ ಪುಣ್ಯವಂತೇರು ಪಂಡದು ಎಂಕ ನೆನಪುಂಡ ಐಡ್ ಬಕ್ಕ ಯಾನು ಐಟೊಂಚಿ ಆ ಭಾಗ್ಯವನ್ನು ತೂತಿನ ಒಂಜಿ ಪೊಣ್ಣ ಏನಿಟ್ಟಾರ ಎಂಕಲ ಒಂಜಿ ಇನಿತ್ತ ಈ ಒಂಜಿ ಸಂಭ್ರಮಡ ಪಾಲ್ಪಡೆಯರ ತಿಕ್ಕಿಂಡು ಐಕಾತ್ರ ಯಾನು ಮಸ್ತ್ ಸೊಲ್ಮೆ ಸಂದಾವೆ ಏನನ್ನು ಈ ಚಾವಡಿ ಹಿಡ್ಕುಲ್ಲ ಏನ ಅಕಾಡೆಮಿದ ಅಧ್ಯಕ್ಷರು ಬಕ್ಕ ಮಾತ ಬಿನ್ನೇರು ಬಕ್ಕ ಬತ್ತಿನಗಲ ಮಾತರೆಗಲ ಏನ ಸೊಲ್ಮೇಲು ತಿಕ್ಕೊಂದು ಪಗ
1: ಈತ್ತಿನಿಟ್ಟ ಪಾತೆರಿನಾರ ಹಿರಿಯ ಪತ್ರಕರ್ತೆ ಶ್ರೀಮತಿ ಅನಿತಾ ಪಿಂಟೋ ನನ ಪಾತೆರ್ವೆರ್ ಮುಡಿಪುದ ತುಳುನಾಡ ಸಿರಿ ಮ್ಯೂಸಿಯಂದ ಸ್ಥಾಪಕರಾದಪ್ಪುನ ಡಾಕ್ಟರ್ ಮದನ ಮೋಹನ್ ನಾಯ್ಕ್
3: ಬಂದುಲೆ ಒಂಜಿ ಕೆಲವು ದಿನದ ಇರೋಡು ನಮ್ಮ ಅಕಾಡೆಮಿದ ಅಧ್ಯಕ್ಷರು ಮೂಲಂಜಿ ಸಭೆ ಉಂಡು ಇರುವ ಬರೋಡು ಮಂಡರು ಅಪ್ಪಗ ಆ ಸಭೆ ಹೆಂಚಿನ ಅಂದ್ರೆ ಏನೋಡ ಪಂತಿದ್ದರು ಅಣ್ಣ ಇರು ಭಾಷಣ ಅನ್ಪುಣ ದಾಳ ಕೊಡ್ತಿ ಬತ್ತು ಕುಲ್ಲೋಡು ಮಂಡರು ಉಲ್ಯ ಇಡ ಬತ್ತಿನಡ್ದುಕ್ಕ ಸಂಗತಿ ಹಂಚಿನ ಅಂದು ಗೊತ್ತಾಣ ತೂದು ಅವರ ಪಟತ್ತ ಪೂರ ತುಯ ತೂನಾಗ ಹೆಂಗೆ ಒಂಜಿ ನೆನಪು ಹತ್ತಿನ ಹೆಂಚಿನ ಬಂಡ 82 ವರ್ಷ ದುಂಬು ಯಾನು ಕುಡ್ಲಕ್ಕೆ ಬತ್ತುತ್ತೆ ಅಪ್ಪಗ ಹೆಂಗೆ 5 ವರ್ಷ 5 ವರ್ಷ ಯಾನು ಪ್ರಾಯ ಅಪಗ ತುಯಿನ ಒಂಜಿ ಚಿತ್ರ ನಮ್ಮನ್ನು ತಿಕ್ಕಿದ್ವಿ ಅಪಗ ಒಂದು 150 ಕುದುರೆ ಗಾಡಿ ಇತ್ತು ನಾಳೆ ಕೊರೋನ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಹಿಡ್ದು ಹಂಪನ್ ಕಟ್ಟಿಗೆ ಬಿಡು ಅಂತ ಗೊತ್ತಿನ ಒಂಜಿ ತಾಜ್ ಮಹಲ್ ಹೋಟೆಲ್ ಕೃಷ್ಣ ಭವನ ಅಕ್ಕಮಕ್ಕ ಬಿಡಾರ ಇಂದು ಪೂರ ಜನಕ್ಕೂ ಗೊತ್ತಿತ್ತು ಉಕ್ಕಂಜಿ ಆಸ್ಪತ್ರೆ ಮೀನದ ವನಸಿಗೆ ಅಕ್ಕಮಕ್ಕ ಬಿಡಾರ ಬಿಡು ನಾಲಾಣೆ ಮೀನದ ವನಸಿಗೆ ಇನಿ ಆ ನಮ್ಮನೇದು ಒಂಜಿ ಬದಲಾವಣೆ ತುಪ್ಪ ಒಂಜಿ ಪ್ಯಾಂಟ್ ದಾಯಲ್ಲ ತೀರ ತಿಕ್ಕೊಂತಾರೆ ಪೂರ ಮುಂಡು ದಕ್ಕಲು ಇನಿ ಮೂಲು ಚೀರದಾರು ವರ್ತಿ ಮಾತ್ರ ಒಳ್ಳೆಯ ಮೂಲು ಅರೆ ಕೊಂಚ ನಮಸ್ಕಾರ ಕಚ್ಚದಾಕಲು ಯಾನು ಮುಡಿಪುಡು ಇತ ಭಾಷಣ ಒಂದು ಬೇರೆ ಬರ್ತೀನಿ ಆಗ್ತದೆ ದಯವಂಡ ಯಾನು ಒಂದು ಮುಡಿಪುಡು ಒಂಜಿ ಏನು ಒಂಜಿ ಇದೇನು ಮುಡಿಪುಡು ಒಂಜಿ ಮೆಡಿಟೇಷನ್ ಸೆಂಟರ್ ಪ್ಲಸ್ ಒಂಜಿ ತುಳುನಾಡ ಸೀರಿದ ಒಂಜಿ ಮ್ಯೂಸಿಯಮ್ ಅಂತದೆ ಐಕ್ ನಿಕ್ಕಲಂಚಿನ ಒಂಜಿ ಪ್ರಾಮುಖ್ಯ ತುಳು ಜನಕ್ಕೆ ಮೂಲಕ ಸೇರಿದಾರು ನಿಕ್ಕಲ ಒಂಜಿ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಡು ಎರಡು ಒಂಜಿ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತೇನೆ ಆ ಒಂದು ಪಂಡೇರು ಐಕ ನಿಕ್ಕಲು ಪೂರ ಬರೋಡು ಬಂದ್ಪುಣ ಒಂದು ಅಭಿಪ್ರಾಯ ಯಾನ ಮೂಲ ಬತ್ತದು ಅಂತದೆ ಆ ಮುಡಿಪು ಗುಡ್ಡ ಅಂದ್ ಮಂಡ ಅವು ಎನ್ನ ಇಲ್ಲ ಹಿಡ್ದು 5 ಮೈಲು ದೂರ ಯಾನ 5 ವರ್ಷ ಬಾಲಪ್ಪುಣಾಗ ಆ ಎನ್ನ ಇಲ್ಲ ಚಾವಡ್ಡು ಅಂತಿಲ್ಲ ಆ ಗುಡ್ಡ ತೋಜು ಅಂತಿಲ್ಲ ಅಪ್ಪಗ ಚಂದಮ್ಮಂದು ಒಂಜಿ ಪತ್ರಿಕೆ ಬರೋ ಅಂತಾನೆ ಐಟು ತೂದು ಕೋಟೆ ಪುರ ತೂದು ಐಡೊಂಜಿ ಕೋಟೆ ಕಟ್ಟೋದು ಏನು 5 ವರ್ಷದ ಬಾಲ್ಯ ಕೊಂಚ ಮನಸ್ಸು ಬರ್ತೀನಿ ಐಡ್ದಕ್ಕೆ ಏನು ಎಲಿಸಿಸ್ ಕಾಲೇಜಿಗೆ ಕಲ್ತದೆ ಡಾಕ್ಟರ್ ಆದ ಬುಕ್ಕ ಒಂದು ಇಯರ್ ನೋಸ್ ತೋಟ್ ಪುರ ಮಂತೆ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಆದಿತ್ತೆ ಒಂದು ಸಲ ಲೋಟಸ್ ಮಾಲ್ ಫೋನಾಗ ಹೆಂಗೆ ಒಂದು ಸ್ಪಿರಿಟ್ ಬರ್ತದೆ ಆ ಲೋಟಸ್ ಮಾಲ್ ಯಾನ್ಲ ನಮ್ಮ ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ದೇವೇಗೌಡರೆಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಪೋಯಿನಿ ಒಂದು ಮೂಲು ಒಂದು ನಮ್ಮ ಊರು ಬಂದ್ಕೊಂಡು ಫೋನಾಗ ಅವಳು ಜಾಗ ಇಜ್ಜಾಡ ತಿಕ್ಕಿದ್ವಿ ಮುಕ್ಕೊಂಜಿ ಆಜಿ ತಿಂಗಳು ದಾಣಾಗ ಒಂಜಿ ಜನ ಬರ್ತು ಒಂಜಿ ಜಾಗ ಅರ್ಧ ಎಕರೆ ಉಂಡು ಅಯ್ಯನ ತೂದು ಅವಳ ಎಂಚಾದ ಬಣ್ಣ ಅವಳ ಪೋಣಾಗ ಬಂದು ಗುಡ್ಡದ ಕೊಟ್ಟಿಟ್ಟು ಕ್ರಾಸ್ ತೋಜಿನ ಕ್ರಾಸ್ ತೂದು ಎನ್ನ ಮನಸ್ಸುಗಾಂಡು ಈ ಜಾಗನ್ನು ತೂಗೋಡು ಅವಳು ಪೋದು ತೂಯ ಆ ತೂನಾಗ ಹೆಂಕ ದೇವರಿಂದ ಬಂಡ ಪ್ರಕೃತಿ ಇದ್ದಾನೆ ಅವಳು ತೂಣ ಇರಗ ಕೋಡಿಂಜ ಕಲ್ಲು ಕಾರ್ಕಳ ತೋಜನು ಗುಂಪೆ ಗುಡ್ಡ ಕಾಸರಗೋಡು ತೋಜನು ಜಮಾಲಾಬಾದ್ ಪೋರ್ಟ್ ತೋಜನು ಏರೋಡ್ರೋಮ್ ತೋಜನು 30-40 kilometers ಅಂಚೊಂದು ಭವ್ಯ ದೃಶ್ಯ ತೂದಂದ ಮನ್ಪಡೋದು ಹಠಾತ್ ಯಾನ ಐಕೊಂಜಿ ಕೈಪಾಡಿ ಅವನು ಎಲ್ಲ ನಮ್ಮ ಇಡವು ಇತ್ತ ಅಂತ ಭಾರಿ ನೇಲೆಡು ಪೋತದ ಐತ ಒಟ್ಟಿಗೆ ಹೆಂಕ ಈ ತುಳುನಾಡು ಸಂಸ್ಕೃತದ ಒಂಜು ಮನ್ಪಡೋದು ಆಡು ಐಕ ತುಳುನಾಡು ಎಂಚಿನ ಪುರ ಉಂಡು ಐಕ ನುಗ ನಾಯರ್ ನಮ್ಮ ದುಮ್ಮು ಎಣ್ಣದ ಗಾಣ ನಮ್ಮ ಸೌತ್ ಕೇರಳದ ಎಂಚಿನ ಚೆನ್ನೈ ಮನೆ ಅವಡು ಐತ ಒಂದು ಸಂಗ್ರಹ ಮನ್ ಪೆರಸರು ಮಂತೆ ಇನ್ನೇ ನಾನು ಕಂಪ್ಲೀಟ್ ಸಾಧಾರಣ ಮಂತದೆ ಇವನ್ ಪೇಂಟಿಂಗ್ಲ ಉಂಡು ಕಾಯಿನೈಜಿ 2,000 ಒಥೆಂಟಿಕ್ ಸೈನ್ಡ್ ಕಾಯಿನೇ 2,000 ಚಿಲ್ಲರದ ಉಂಡು ಅಂಚಾದ ಇವನ್ ಗಾಂಧಿಯರ್ನ ಸ್ಟ್ಯಾಚು 1938 ಬಣ್ಣಾಗ ಮಂತನಂಚಿನ ಸ್ಟ್ಯಾಚುಲ ಏನು ದೀತೆ ಅವಳು ಗಾಂಧಿಯರ್ನ ನೆಹರು ಭತ್ತನ ವಿಸಿಟ್ 58 ಮಂತನ ಒಂಜಿ ಒರಿ ಭರತ್ನ ಟೋಟಲ್ ಖರ್ಚು 230 rupees ನೆಹರು ಭತ್ತನ ಅಯ್ಯನ ಅವಳು ಪಾಡ್ದು ತುಯ್ಯರ ನಂಕೊಂಜಿ ತುಳುತ್ತ ಕಟ್ಟಮಾರು ಪಂಡೆ ಆರು ಪಣ್ಣಗೆ ಹೆಂಗೇನ ಪಾಪನು ದಯವಂಡ ಉಳ್ಳಾಳ ಹಬ್ಬ ಕರಾಣಿ ಪೋರ್ಚುಗೀಸರ್ ತೋಪ ಆಯ್ನ ಸುದ್ದಿ ಆದ ಯುರೋಪುಡು ಭಾರಿ ಅವು ಸುದ್ದಿ ಆಡು ಅಪ್ಪಗ ಹಾಲೆಲ್ಲ ತುಯ್ಯರ ಡೆಲ್ಲೆ ವೆಲ್ಲೆ ಕುಡ್ಲಾಕ್ ಬತ್ತೆಗೆ ಬಣ್ಣಗ ಹಾಲು ಮನೆಯಲ್ಲಿಗೆ ಪೋತಲ್ಲ ನಾನು ಅಂಚ ಆಯ ಒಂಜಿ ದ್ವಿಭಾಷೆ ಒಂಜಿ ಜನನು ಲೆತ್ತೊಂದು ಮನೆಯಲ್ಲಿಗೆ ಪೋಯ ಪೋನಾಗ ಅಲ್ಲಿ ಕಟ್ಟಬೋಣಿ ಕಟ್ಟರ ಪೋ ಅಂತ ಅಲ್ಲಿಗೆ ಅಪ್ಪಗ ಅಲ್ಲ ಒಂದು ಚಿತ್ರ ಆಯ ಬಿಡ್ಪಾದೆ ಐಟ ಅಲ್ಲಿ ರವಕ್ಕೆ ಬಾಡ್ದಿದ್ದಲು ಮೊಟ್ಟು ಬಾಡ್ದಿದ್ದಲು ಒಂದು ಸೀರೆ ಆ 14 ಮಳತ್ತ ಸೀರೆ ಏನಂದ ಐತ ಒಂದು ಚಿತ್ರದ ಬಿಡ್ಪಾದೆ ಐತ ಒಟ್ಟಿಗೆ ನಾನೊಂದು ವಿಶೇಷ ಅಂಚಿನಂಡ ಒಂದು ವಾಕಿಂಗ್ ಸ್ಟಿಕ್ ತಿಕ್ಕಣೆ ಏರದಂಡ ಮುಳ್ಳು ಬ್ರಿಟಿಷರು ಬಂಗಾರಸನ್ನು ಪಾಸಿಗೆ ಬಿಕ್ಕರ್ನ ಕಟ್ಟಾಡು ಪಾಸಿ ಕೊರಿಯಾರು ಅಪ್ಪ ಕಟ್ಟೆಗೆ ಕೊರನೆ ಐಕ್ ಬೀಕರ ಕಟ್ಟೆ ಅಂದ ಕುದಾರ ಬತ್ತನ್ನು ಇನಿ ಹೋದು ಬಿಕ್ಕರ್ನ ಕಟ್ಟಾಡು ಆ ವಾಕಿಂಗ್ ಸ್ಟಿಕ್ ಎಗ್ ಶಿವರಾಯರ್ನ MLA ಶಿವರಾಯರ್ನ ಅಜ್ಜೆ ಆ ಜಾಗೆಯನ್ನು ದತ್ತೊನ್ನಾಗ ಆ ವಾಕಿಂಗ್ ಸ್ಟಿಕ್ ಅರೆಗೆ ತಿಕ್ಕಣ ಅವಳದ್ದೀತೆ ಸರೋಜಿನಾಯ್ಡ ಚೆಸ್ಟೇಬಲ್ಲ ಉಂಡು ಸಾಧಾರಣ ಒಂದು 3,000-4,000 ಐಟಮ್ ಉಂಡು ನಿಕ್ಕಲ್ ಪೂರ ಒಂಜಿ ಗಲಿಗೆ ಬತ್ತದ ಎಂಕ್ ಒಂಜಿ ನಿಕ್ಕಲ್ನ ನೀನು ಎಂಚ ನಲ್ಲ ಎಡ್ಡ ಮನ್ಪಣ ಅಭಿಪ್ರಾಯ ನಿಕ್ಕಲ್ ಕೊರುವರ್ದು
1: ಒಂದು ಮುಡಿಪುದ ತುಳುನಾಡ ಸಿರಿ ಮ್ಯೂಸಿಯಂದ ಸ್ಥಾಪಕರಾದಪ್ಪುನ ಡಾಕ್ಟರ್ ಮದನ ಮೋಹನ್ ನಾಯ್ಕ್ ಅರನ ಪಾತ್ರ ಈತನೆಟ್ಟ ಕರ್ನಾಟಕ ತುಳು ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿ ಬೊಕ್ಕ ಆರ್ಟ್ ಕೆನರಾ ಟ್ರಸ್ಟ್ ಮೊಕಲಿನ ಒಟ್ಟು ಸೇರಿಗಿಡು ಕುಡ್ಲದ ತುಳು ಭವನಡು ನಡತ್ತಿನ ಹಿರಿಯ ಪತ್ರಿಕಾ ಛಾಯಾಗ್ರಾಹಕೆ ಯಜ್ಞ ಮೇರಿನ ವಿಶೇಷ ಛಾಯಾಚಿತ್ರೊಳೆನ ಅನಾವರಣ ಕಾರ್ಯಕ್ರಮಡು ಬಿನ್ನೆರನಕ್ಲಿನ ಪಾತೆರ ಕೇಂದರು ಒಂದು ಇನಿತ ತುಳು ಕಾರ್ಯಕ್ರಮ ಕೇನಂದು ಪುಲೆ ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM ಒಂದು ರಂಗ್ ರಂಗದ ಬದುಕು.